మంచి హేలమన్నగా జల్లహార బచ్చ బీన గానగిన మన్నగా గో జల్లహేర మంచి మాల కచ్చ బాలగే జల్లహార బచ్చ బీరు వన్ను మోన గన్నసే వాట్ వాట్ వాట్ యే ట్రేఫ్ డింగ ఆర్ యు